బలం హరి హరి బలం హరి బల పతి భక్తులారం దాజు భాయి కురా గరం బాటో కతి రాంద్ర శరీర్ పని హోయి జంచ మాటో నాదర్ బాదే రా।